నో నస్త నశర్మ శర్మ నస్త నశర్మ నశర్మ శర్మ నో నశర్మ యచ్చ శర్మ నో నశర్మ యచ్చ శర్మ యచ్చ యచ్చ శర్మ శర్మ యచ్చ ద్విబర్హా ద్విబర్హా యచ్చ శర్మ శర్మ

మఘవద్భ్యస్తనుష్వతనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీద్భ్వోమీద్భ్యస్తనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీద్భ్వః మఘవద్